వక్రతుండా మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవా సర్వకార్యస్సు సర్వదా.